0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బుల్లా యా చతుర బుల్లా గా
1: ఎక చతుర నా.